ప్రజాపష్టపతి జప అకారే కాశనా దృష్టిత్త పాపం తప గతే హోత జప తారీ అపన సున్న సమాత బైర్ బ్రోధ సంకమాత జపస్కా వర్ణ చిహ్న జాప తప హర్ సౌ కహ కిసే వ్యాపత జప ఆపన ఆపార బ్రహ్మత మహో కాంక్ సౌత బ్రహ్మ ఆపన్ ఖేలా వర్తి జానాన కర్ణే హర్ణ దుజా జప హోవత ప్రభ కేవల తని తంధ ముగత కహో కిసుకో గని జప ఏక హర్ అగమ్ అపార తప నర్గ సుర కహో కౌన ఆవోతార జప నిర్గుణ ప్రభ సహ సుభాయ తప శివ శగత కహో కితఠాయ జప యాపే ఆపని జ్యోత ధరే తప గమన డర గమన కత డర ఆపన చల్ తావ కరణే హార నానక ఠాకుర అగమ్ అపార అవినాశీ సుఖ ఆపన ఆసంత జనం మరణ కహో కహ వినాశన జ పూర్ణ కర్తా ప్రభ సోయే తప జమకీ త్రాస కహౌ కిస హోయ జప అవగత అగోచర ప్రభ ఏకా తప చేతర గుప్త కిస భూషత రేఖా జప నాథ నిరంజన అగోచర అగాదే తప గౌన చుటే గుణ బంధన బాధే ఆపన ఆప ఆపియ చర్జా నానక ఆపన రూప ఆపియ ప్రజా జయ నిర్మల పురుఖ పురుఖ పా తోతా తయ బిన్ మేల కహౌ క్యా తోతా జయ నిరంజన నిరంకార నిర్వాంత కౌన కోమాన కౌన అభిమాన జయ స్వరూప కేవల జగదీత శాల శత్ర లగత కహో కీస జయ జో స్వరూపి జో సంగ సమావత ఎక్సే పూకం ద్రవతావై కర్ణ కరావన కర్ణ హార నానక కర్తే కా నాహ సమార జప అప్ని శోభా ఆపన సంగ బనాయి తవ కమన మాయ బాప్ మిత్ర సుత పాయి జయ సర్వకళా ఆపే పరభీంత భేద గతేవ కహ కౌ చీన జప ఆపన ఆప ఆపృతా రేతో సగన అప సగన కహ విచార జి ఆపను చాపన ఆప నేరాత కౌన్ ఠాకుర కౌన్ కయ్యే చేరా బిస్మన బిస్మరహ బిస్మాద్ నాన్గపని గత జాను ఆప్ జయ శల్ అషేద్ అపే సమాయా ఊహ కిసే వ్యాపధమాయా ఆపస్ గుపయాదేశ తే గుణ కా నాహి ప్రవేశ జ ఏక ఏక ఏక భగవంత కౌన్ అజంత కిస లాగే చింతా జ ఆపన ఆప్ ఆపతి ఆరా తయ కౌన్ కథే కౌన్ సున్నే హారా బహుభ్యాన్ దూచతే ఉచా నానక ఆపస్ గువాపే బహుచా జయ ఆవృచయో ప్రపంచ అకార తెహ గుణ మే కిన్నో విస్తార పాపం తయ పై కహావత కౌ నరక కో స్వర్గమచ్చావతాల్ జాల మాయాజన్ జాల హామే మోం పరం వై పహార దూఖ సుఖ మాన అపమాన అనక ప్రకార కియో బఖ్యాన అపన ఖేలాప కర దేఖ కేల సంకొచ్చాయ తౌ నానక ఏకాయ జ అవగత భగత ఆప జ పసరే పాసార సంత ప్రతాప దుహు పాక అపే ధని ఉన్కీ శోభ ఉనుహు బని అపే కౌత కరే ఆనంద చోజాపే రస భోగ నిర్జోగ